మీడియం వేవ్ 430.6 మీటర్లు అనగా 684 కిలోహర్స్. ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం. నేటి అమృత వర్షిని తెలుగు ప్రసారాన్ని మీ ముందుకు తెస్తున్నవారు ఆర్ ధ్రువకుమార్.

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాసం శుక్లపక్షం ద్వితీయ ఆగస్టు నెల 14వ తేదీ ఈరోజు శుక్రవారం.

నేటి కార్యక్రమంలో భాగంగా ముందుగా ఒక సూక్తి. ఉప్పు కప్పురంబు నొక్క పోలుకొనుండు, చోడ జోడ రుచులు జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వధాభిరామ వినరవేమ. భావం: ఉప్పు కర్పూరము చూసేందుకు ఒకే విధంగా ఉన్న వాణి గుణాలు వేరువేరుగా రుచులలో భేదంగా కలిగి ఉంటాయి. అదేవిధంగా పురుషులందరూ చూసేందుకు ఒకేలా ఉన్న వారి వారి గుణాలు పరిశీలించినప్పుడే తేడాగా కనబడుతుంది. అనగా పురుషుల్లో పుణ్య పురుషులు వేరేగా ఉంటారని భావము. శ్రోతలు, మీరు ఇంతవరకు యోగి వేమన శతకం నుండి ఒక పద్యము మరియు దాని భావం విన్నారు. అదేవిధంగా నేటి కార్యక్రమంలో భాగంగా అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను వినండి.

ఎంవి రంగత్ రేపు ఉదయం 6 గంటలకు బయలుదేరి స్వరాజ్ ద్వీపుకు వెళ్తుంది. మరలా అక్కడి నుండి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 6:15కు బయలుదేరి సాహి ద్వీపుకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:30కు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 6:15కు బయలుదేరి స్వరాజ్ ద్వీపుకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:45కు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బారటాంగ్ రేపు ఉదయం 7 గంటలకు బయలుదేరి వయా సాహిద్వీప్ స్వరాజ్ ద్వీప్ స్ట్రైట్ ఐలాండ్ కదంతల లాంగ్ ఐలాండ్ మీదుగా రంగత్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి తరువాత రోజు ఉదయం 7 గంటలకు బయలుదేరి వెళ్లిన మార్గాల ద్వారానే తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి బంబూక రేపు ఉదయం 11 గంటలకు బయలుదేరి సాహిద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి 2:30కు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 11:30కు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడ నుండి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సాహిద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడి నుండి 3:30కు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి రాణిచంగ రేపు మధ్యాహ్నం 2:30కు బయలుదేరి సాహిద్ ద్వీప్కు వెళుతుంది. మరలా అక్కడి నుండి సాయంత్రం 4:30కు బయలుదేరి తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు

సాయంత్రం 5 గంటలకు బయలుదేరి స్వరాజ్ ద్వీప్కు వెళుతుంది. మరల తరువాత రోజు ఉదయం 5 గంటల 30 నిమిషాలకు బయలుదేరి వయా సహీర్ ద్వీప్ మీదుగా తిరిగి శ్రీ విజయపురం చేరుకుంటుంది. శ్రోతలు, మీరు ఇంతవరకు అండమాన్ నికోబార్ దీవులలో గల అంతర ద్వీప నౌకల సేవా వివరాలను విన్నారు.

0: Recharge with plan voucher 2399 and receive an additional 47 days of validity, extending total plan validity from 3665 days to 412 days. New FTTH plan for monthly charge of 1199 month plus GST, providing speeds up to 200 Mbps.
1: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా హరగర్ తిరంగా ఉత్సవాలు మొదలయ్యాయి. త్రివర్ణ పతాకం ఆకాశంలో ఊగుతున్నప్పుడు ప్రతి హిందుస్థాని గుండె గర్వంతో ఉబ్బుతుంది. ఇందులో కేవలం 3 రంగులు మాత్రమే లేవు, మొత్తం భారతదేశం యొక్క హృదయం కనిపిస్తుంది. అవును స్నేహితులారా, ఇలాంటి దేశభక్తి మరియు రాష్ట్ర ప్రేమ భావనను ప్రతి ఒక్కరి గుండెల్లోకి చేర్చాలని ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా ఇంటింటికి మూవన్నెల జెండా ప్రచారం 9 నుండి ప్రారంభమైంది. ఇది 17 వరకు కొనసాగుతుంది. స్నేహితులారా, హర్ ఘర్ తిరంగా ప్రచారం కేవలం ఒక ప్రచారం మాత్రమే కాదు, దేశం పట్ల మన గౌరవాన్ని ప్రేమను వ్యక్తపరిచే ఒక అవకాశం. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సంతోషం దేశమంతటా నలుమూలలో వినిపిస్తోంది. ప్రతి వీధి, ప్రతి ప్రాంతం మరియు ప్రతి ఇంట్లో దేశభక్తి రంగు స్పష్టంగా కనిపిస్తుంది. స్నేహితులారా, త్రివర్ణ పతాకం కేవలం ఒక గుడ్డముక్క కాదు, ఇది మన సైనికుల త్యాగానికి, ధైర్యానికి మరియు శౌర్యానికి చిహ్నం. ఇందుకోసం ఎందరో వీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. తద్వారా ఈరోజు మనం ఈ త్రివర్ణ పతాకాన్ని ఆకాశంలో సగర్వంగా ఎగరవేయగలుగుతున్నాము. ఈ త్రివర్ణ పతాకం గాల్లో ఊగుతున్నప్పుడల్లా మన భవిష్యత్తును సురక్షితం చేయడానికి తమ ప్రాణాలను అర్పించిన ఆ వీర సైనికులను ఇది మనకు గుర్తు చేస్తుంది. అందువలన త్రివర్ణ పతాకాన్ని గౌరవించడం కేవలం మన హక్కు మాత్రమే కాదు, ఆ వీరుల పట్ల మనకున్న నిజమైన దేశభక్తి మరియు గౌరవం. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం కూడా ఈ ప్రచారంలో భాగస్వాములు అవుదాం. ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేద్దాము. ప్రతి హృదయం దేశభక్తి భావాలను మేలుకొల్పుదాం. ఇది మన భారతదేశం కీర్తి మరియు ఈ కీర్తిని కాపాడడంలో ప్రతి భారతీయుడి గౌరవం. 9 నుండి 17 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి. ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని గౌరవంగా ఎగరవేసి వందే మాతరం జాతీయ గీతం స్ఫూర్తికి నిలబొద్దాం. ఈ త్రివర్ణ జెండాలో సెల్ఫీ తప్పకుండా చిత్రీకరించి www.hargartiranga.comలో అప్లోడ్ చేయండి.
2: హలో, మే హూ HIV వైరస్ నామ్ తో సునాయి హోగా. मैं आपका दोस्त बनकर आपके शरीर में घुसकर आपको बीमार कर सकता हूं. मुझे उनसे दोस्ती करना बहुत पसंद है जो जाने अनजाने एक से ज्यादा साथियों के साथ बिना कॉन्डम सेक्स करते हैं या किसी भी तरह के सेक्स में कॉन्डम का इस्तेमाल नहीं करते. मैं तो उन पर भी नजर बनाकर रखता हूं जो अपने रेगुलर पार्टनर के साथ भी कॉन्डम नहीं लगाते और जो नशे की हालत में दोस्तों के साथ एक ही सुई व सिरिंज का इस्तेमाल कर लेते हैं. इन छोटी छोटी लापरवाहियों से मुझे उनके पास आने का मौका मिल जाता है. तो मैं हूं HIV वायरस. मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया क्या?
1: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా పెదనాన్న అనే లఘునాటకను విందాము. సంతానం ఎక్కువగా ఉండడం కాదు, వృద్ధాప్యంలో ప్రేమగా చెయ్యి అందించే ఒక్క మనసే నిజమైన సంపద. పిల్లల నిర్లక్ష్యంతో అడుక్కునే స్థితికి చేరిన

0: ఓ వృద్ధుడి తమ్ముడి కొడుకు వచ్చిన ఆత్మీయ ఆశ్రయం ఎలా కొత్త జీవితాన్ని ప్రసాదించినదో, హృదయాన్ని కదిలించేలా చెప్పు కుటుంబ కథ పెదనాన్న. తల్లిదండ్రుల పట్ల బాధ్యత, మానవత్వం, కుటుంబ విలువలను గుర్తుచేసే ఈ కథను ప్రతి ఒక్కరూ తప్పక వినాల్సిందే. కారు వెనక్కి పోనీవు డ్రైవర్, సుధీర్ అనడంతో డ్రైవర్ కారు వెనక్కి పోనిచ్చాడు. కారు దిగి అక్కడ కూర్చొని ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళి పెదనానా అంటూ పలకరించాడు. సుధీర్ బాగున్నావా అయ్యా అంటూ ప్రేమగా పలకరించాడు. అప్పయ్యా, నువ్వేంటి పెదనాన్న ఇక్కడ, ఏం చేశారు? ఐదుగురు కొడుకులు ఉన్నారు. ఐదుగురు ఐదు గుప్పెల బియ్యం ఇచ్చిన మాకు ముసలితనంలో గడిచిపోతుందని అనుకున్నా, కానీ అంతా వ్యతిరేకమైంది. మీ అయ్యను నువ్వు ఒక్క కొడుకునే కన్నావు, నాకు చూడు ఐదుగురు కొడుకులు అని ఎగతాళి చేసేవాడిని, నవ్విన నా చేపను పండుద్ది అన్నట్టు అయ్యింది. వీడు చూస్తాడని వాడు, వాడు చూస్తాడని వీడు, ఎవరూ చూడకుండా తప్పించుకున్నారు. మీ పెద్దమ్మ ఉంటే ఎక్కడో ఒకచోట తెచ్చి ముద్ద పెట్టేది, అది పోయి దిక్కులేని వాడయ్యాను. ఊరిలో ఉండలేక ఇదిగో ఈ పట్టణానికి వచ్చి అడుక్కుంటున్నానురా అన్నాడు కండువాతో కన్నీళ్లు తుడుచుకుంటూ. ఇక నువ్వు అడుక్కోవలసిన అవసరం లేదు అంటూ పెదనాన్న తన ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇల్లు చూసి బాగా కట్టావురా అంటూ మెచ్చుకున్నాడు అప్పయ్య. పెదనాన్న, నీవు ఈ ఇల్లు నీ ఇల్లే అనుకో, మా నాన్న నువ్వు అన్నవని ఎంత గౌరవం ఇచ్చేవాడో అలాగే నేను కూడా ఇస్తాను, నువ్వు ఇక్కడే ఉండవచ్చును. వద్దులేరా, మా పిల్లలకు తెలిస్తే నిన్ను దుమ్మెత్తిపోస్తారు. అదేం ఉండదు, నీకు నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను, నువ్వు ఇక అడుక్కోవద్దు. కడుపును పుట్టకపోయినా ఆ మాట అన్నావు చాలు సూరి. ఊరిలో మీ ఇల్లును ఎట్లాగే పెట్టావు, ఎవరికి అద్దెకి ఇవ్వలేదా? ఇంటికి మరామతులు చేయిస్తున్నాను పెదనాన్న, ఎవరికి అద్దెకి ఇవ్వను. ఒక వారం ఉన్న తర్వాత నేను వెళ్ళిపోతానురా, ఇక్కడ ఊరికే తిని కూర్చోవలేను. మీ అయ్య బతికి ఉంటే బాగుండేది, నీ ఇల్లును నిన్ను చూసి ఎంతో ఆనందించేవాడు, వాడిని బాగా చూసుకునేవాడివి. అవును పెదనాన్న, యాత్రలకు వెళ్ళిన అమ్మానాన్నల బస్సుకు ప్రమాదం జరగడం మా దురదృష్టం. వాడు ఎప్పుడూ మా అబ్బాయి రాముడు వంటి వాడు, ఒకడే అయినా పెద్దయ్యాక నన్ను చూసుకుంటాడు అనేవాడు. నేనేమో కౌరు వల్ల ఎక్కువ మంది పిల్లలను కన్నా ఒక్కరూ సరిగా లేకపోయారు, చివరికి ఇల్లు అమ్ముకుని రోడ్డున పడ్డాను అంటూ మళ్ళీ కండువాతో కన్నీళ్లు తుడుచుకున్నాడు. మరుసటి రోజు సురేంద్ర అప్పయ్యను కారులో రామాపురానికి తీసుకువెళ్ళాడు. తన ఇంటి ముందు ఆపాడు. ఇంటి ముందు ఉన్న బోర్డు చూసి అప్పయ్య అడిగాడు, ఇదేంటి రాసూరి? మా అమ్మానాన్నల పేరుతో పెట్టిన బోర్డే పెదనాన. గేటు లోపలికి వెళ్ళగానే గార్డెన్లో తులసీరామయ్య దంపతుల విగ్రహాలు కనిపించాయి. వాటిని చూడగానే ఒకప్పుడు వాళ్ళ పిల్లలు ఇద్దరినీ కలిసి బయటకు పంపించిన సంఘటన అప్పయ్యకు గుర్తొచ్చింది. ఇల్లు అంతా కొత్తగా రంగులు వేసి ఎంతో అందంగా ఉంది. అప్పుడు సురేంద్ర అన్నాడు, పెదనాన నువ్వు మన ఊరిలోనే మన ఇంట్లోనే ఉండొచ్చును, నువ్వే కదూ మన ఊరిలో ఎంతోమంది వృద్ధులు పిల్లలు చూడలేక నానా అవస్థలు పడుతున్నారు, వాళ్ళందరి కోసం మా ఇంటిని వృద్ధాశ్రమంగా మార్చాను. నువ్వే ఈ ఆశ్రమం బాగోలు చూడాలి, పక్కనున్న మీ ఇల్లును కూడా కొన్నాను, ఈ రెండు ఇల్లును కలిపి ఆశ్రమంగా మార్చాను. బయట వేప చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చొని ఇదివరకటిలాగే హాయిగా కాలక్షేపం చెయ్యు. ఇప్పుడు మీ పిల్లలు నువ్వు నా దగ్గర ఉన్నావని నన్ను తిట్టుకోరు, ఎంతోమంది నీ స్నేహితుల మధ్య నువ్వు ఆనందంగా ఉంటావని అనుకుంటారు. అప్పయ్య కన్నళ్ళు తుడుచుకుంటూ, ఎంతమంది పిల్లలు ఉన్నారని కాదు సూరి, పుత్రోత్సాహం ఎవరు కల్పిస్తున్నారు అనేది ముఖ్యం రా అంటూ తడితో మెరుస్తున్న కళ్ళతో సురేంద్రను అత్తుకుని ముద్దాడాడు. కావున వృద్ధాప్యంలో ప్రేమగా చేయి అందించే మనసే నిజమైన సంపద అని ఈ కథ ద్వారా మనము తెలియజేస్తుంది.
1: Do you play for the rush or do you play it smooth? Lead every play with the new Brezza, now available with the exciting turbo booster jet, refined K15C engine and underbody SCNG. With 5-star safety rating, superior performance and features like ventilated seats, new 10.1-inch infotainment screen with premium audio, every road is your playground. The new Brezza, now available at an introductory starting price of Rs. 7.39 lakh. Book a test drive.

0: 14 अगस्त 1947 भारत के इतिहास का वो रक्त रंजित दिन जब देश का विभाजन हुआ और लाखों लोगों ने इस बंटवारे की त्रासदी से विभाजन के कारण लोगों को अपना घर परिवार जमीन और संपत्ति भी छोड़नी पड़ी। असहनीय पीड़ा से जूझते इन मजबूर और विस्थापित लोगों को निर्मम हिंसा का सामना करना पड़ा। वर्ष 2021 में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने विभाजन की असहनीय पीड़ा और दुख से गुजरे लोगों को याद करने और उन्हें श्रद्धांजलि अर्पित करने हेतु विभाजन विभीषिका स्मृति दिवस की घोषणा की। आइए 14 अगस्त 2026 को बंटवारे और उस समय हुई क्रूर हिंसा के शिकार हुए लोगों को अपनी श्रद्धांजलि अर्पित करें। अपने आसपास होने वाले साइलेंट मार्च में भागीदारी करते हुए उनकी याद में एक मिनट का मौन धारण करें।
1: శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా మీ ద్వీపం మీ కథ మీ గర్వం అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని సౌందర్యాన్ని మరియు ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ వద్ద ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ కథను ప్రదర్శించడానికి ఇదే మీకు సువర్ణ అవకాశం. మీ కెమెరా కటకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవులలోని ఉత్తమమైన వాటిని బంధించండి. దాని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1-3 నిమిషాల నిడివి గల వీడియోను రూపొందించి మీ దీవి కథను ప్రపంచానికి చెప్పడమే. అవును, గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయి 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయి 2,00,000 రూపాయలు మరియు జాతీయ స్థాయిలో ఏకంగా 500,000 రూపాయలు. ఇంకెందుకు ఆలస్యం? వేవ్స్ యాప్లో నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరిచి ప్రోగ్రాముకు వెళ్ళి మీ దరఖాస్తును సమర్పించండి. మీ వీడియో సమర్పణలు 31 ఆగస్టు వరకు స్వీకరించబడతాయి. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపజేయండి. జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా మీ కథ, భారతదేశ వేదిక, మీ ద్వీపం మీ కథ మన గర్వం. ఇప్పుడే పాల్గొని 1,00,000 మందికి స్ఫూర్తినివ్వండి. శ్రోతలు, నేటి కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన స్వయం కృషి చిత్రం నుంచి పారా హుషార్ అనే పాటకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు గాత్రం అందించారు. శ్రోతలు, మీరు ఇప్పుడు ఈ పాటను వినండి.

ప్రకృతి విసుగిన పిన్నిది, మధురమైన మన తెలుగు తల్లి సన్నిధి. ఇంతటితో నేటి అమృత వర్షిని తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు కలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం.